0: தொடர்வது தெலுங்கிலும் தமிழிலும் செய்திகள்.
1: ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని దాటగలిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల్లో పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లో 105,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు నిన్న శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఇవి రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిస్తాయి. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూడా ప్రారంభించారు. ఆ తర్వాత బలోత్రా జిల్లాలోని పాచిపద్రా వద్ద దేశంలోని అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ఆయన జాతికి అంకితం చేశారు. రిఫైనరీ అత్యాధునిక కంట్రోల్ రూమ్ను కూడా ప్రధానమంత్రి పరిశీలించారు.
3: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमी कंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमी कंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कमर्शियल प्रोडक्शन शुरू हो रहा है.
2: గుజరాత్ లోని సనంద్ లో సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని నిన్న ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కు దీనివల్ల భారీగా ఊతం లభించింది. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ధి చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చేందుకు కూడా సహాయపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యక్షుడు ప్రభువో సుబియాన్తో ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెరిగిన తర్వాత ఆయన జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి అధ్యక్షుడు ప్రభువో సుబియాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకార్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. 2 దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలకు ప్రతీకగా ఈ సభ నిర్వహిస్తారు. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ప్రధానమంత్రి పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జకార్తాలో ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ

అత్తపడి ఆకాశవాణితో మాట్లాడుతూ భారత ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటిస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇండోనేషియా భారత్ కలిసి ఒక శక్తివంతమైన మార్కెట్ను సృష్టిస్తాయని, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు ఇతర రంగాల్లో రెండు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇవాళ నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటన చేపడుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రుల అగ్రనాయకత్వంతో సమావేశమవుతారు. ఈ దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధం

0: చేస్తారు. ఈ దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, అలాగే ప్రాంతీయ పరిణామాలు పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒమాన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ జూలై 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. ఆ తర్వాత ఆయన జూలై 14-15 తేదీల్లో బ్రసల్స్లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి హాజరవుతారు. అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో కూడా సమావేశం అవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధరల స్థిరీకరణ బఫర్ కింద ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 2125 రూపాయలకు పెంచింది. ఇది 13% పెంపుదల. ఈ సవరించిన సేకరణ ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రభుత్వం ధరల స్థిరీకరణ బఫర్ కోసం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాఫెడ్, NCCFల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రస్తుతం తగినంత మొత్తంలో ఉల్లిపాయ నిల్వలు ఉన్నాయని, నిల్వ చేసిన ఉల్లిపాయల కొరత ఉన్నట్లు ప్రస్తుతం ఎలాంటి సంకేతాలు లేవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లిపాయ సగటు రిటైల్ ధర కిలోకు 31 రూపాయలుగా ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇథనాల్ అనేది కొత్త ఆలోచన కాదని, శతాబ్దానికి పైగా ఇది వాడకంలో ఉందని కేంద్ర పెట్రోలియం ఖనిజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. రాజస్థాన్లో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ ప్రభుత్వం బయోఫ్యూయల్ బ్లెండింగ్ కార్యక్రమంపై వచ్చే నిర్మాణాత్మకమైన విమర్శలను స్వాగతిస్తుందని, అందులోని మంచి సూచనలను తమ పనిలో చేర్చుకుని అవసరమైన సవరణలు చేయడానికి సిద్ధంగా ఉందని పురి హామీ ఇచ్చారు.
1: एथेनॉल का काम ना हमने इन्वेंट किया, 100 साल से इस पे काम हो रहा है. भारत में अगर आ जाए तो इस पे पहली योजना बनाई थी कांग्रेस की सरकार ने. मैं बात कर रहा हूँ 2006 से लेकर 2008, और हमारा एक टारगेट था कि 5% हमें बायोफ्यूल ब्लेंडिंग करनी है 10 स्टेट्स और यूनियन टेरिटरी में, और कर नहीं पाए. वो दूसरी बात है, 1.4% पे हमारी गाड़ी रुक गई.
0: ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పారాగ్వాపై 1-0 తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో ఫ్రాన్స్ ఇప్పుడు మొరాకోతో తలపడనుంది. టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగిన మ్యాచ్లో కెనడాపై 3-0 తేడాతో ఘన విజయం సాధించి మొరాకో కూడా క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశపరిచింది. నిన్న కాన్సాస్ సిటీ స్టేడియంలో జరిగిన చివరి రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో కొలంబియా 1-0 తేడాతో ఘనాను నుంచి రౌండ్ ఆఫ్ 16లో చోటు దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్స్లో స్థానం కోసం కొలంబియా ఇప్పుడు స్విట్జర్లాండ్ను ఎదుర్కొనుంది. వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలో నిన్న జరిగిన మహిళల సింగిల్స్ 3వ రౌండ్లో బెల్జియంకు చెందిన ఎలిస్ మెర్టెన్స్ సంచలన విజయం సాధించారు. కజాక్స్థాన్కు చెందిన సెకండ్ సీడ్ ఎలీనా రెబెకినాను 7-6, 6-1 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16లోకి ప్రవేశించారు. ఈరోజు జరిగే పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 పోటీలో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రోమన్ సఫియాలోనితో తలపడనున్నారు. విశేషాలు మరొకసారి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా పశ్చిమాసియా సంక్షోభాన్ని మన దేశం ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో దేశాలు క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి.

0: ఈనాటి ఆట విడుపులో కేసరి మహోన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింద.
1: నేటి కార్యక్రమాన్ని మొట్టమొదట ప్రార్థన గీతంతో ప్రారంభించుటకు వస్తున్నారు మన లిఖిత, జాష్నవి, వైష్ణవి.

0: युक्त छर सततम श्रित जना संकट हरण सरसीरुहारुनायुत चरण सततम श्रित जना संकट हरण परम कृपा सागर वर सुगुण पालित जन गोपाल दासन परम कृपा सागर वर सुगुण पालित जन गोपाल दासन विनायक निनु विना ब्रोचुट कुवेरवरु విఘ్న రాజా వినాయక.
1: అష్టకం పఠిస్తే పాపాలు తొలగి కోరికలు నెరవేరి కృష్ణుని అనుగ్రహం కలుగుతుంది అని భక్తుల విశ్వాసం. అలాంటి కృష్ణాష్టకంలోని కొన్ని శ్లోకాలను చెప్పుటకు వస్తున్నది కీర్తిని.
2: కృష్ణాష్టకం వసుదే.

0: ஃபலஸ்ருதி கிருஷ்ணாஷ்டகமிதம் புண்ணியம் பிராதருத்தாய பட்டேத் கோட்டி ஜன்ம கிருதம் பாபம் ஸ்மரணேன வினஸ்யதி இதி ஸ்ரீ கிருஷ்ணாஷ்டகம் சம்பூர்ணம்.
1: తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలను భాష గొప్పతనాన్ని చాటి చెప్పిన తెలుగు ప్రముఖుల గురించి గేయ రూపంలో పాడి వినిపించుటకు వస్తున్నాడు మన చరణ్.
2: పంచకట్టుటలో ప్రపంచానమునగాడు కండువాలేనిదే గడప దాటని వాడు పంచభక్షాలు తన కంచాన ఒడ్డించ గోంగూర కోసమై గొటకలేసేవాడు ఎవరయ్యా ఎవరు? ఇంకెవరయ్యా? మన నంట సామ్రాట్ నందమూరి తారక రామారావు గారు. తల్లి భాషకు వేరే ఇల్లు కావలనంచు రైల పడగొట్టి మారము చేసెను వాడు ఏక భాషకు రెండు ఇల్లు కావలనంచు అఖిల భారతమునే అదరగొట్టెను నాడు ఎవడయ్యా ఎవడు?

0: వరయ్యా మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. తెలుగు భాషను జుంటెతేనయని తెగ పొగిడి పొరిగింటి పులుపుపై మరులు పెంచినవాడు. దేశ భాషలోన తెలుగు లెస్సని చాటే మల్లెలకు బదులు లిల్లీలు వలిచినవాడు ఎవడయ్యా ఎవడు? ఇంకెవరయ్యా మన ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు గారు. నేల నల్దెసల డేరాలు నాటినవాడు, అన్ని మానలలోన అట్టే ఒదిగినవాడు. ఏ దేశమేగినా ఎందుకాలిడిన ఆవకాయ వియోగమసలే సైపనివాడు ఎవడయ్యా ఎవడు? ఇంకెవరయ్యా మన నవయుగ వైతాళికుడు గురుజాడ అప్పారావు గారు.
1: వ్యక్తి పుట్టిన తరువాత తల్లి ఒడిలో నుంచి నేర్చుకునే మొదటి భాష మాతృభాష. అలాంటి మాతృభాషలో భావ వ్యక్తీకరణ ప్రాముఖ్యతను తెలుపుటకు వస్తున్నాడు చరణ్.
0: వ్యక్తి జీవితంలో మొట్టమొదట నేర్చుకునే భాష మాతృభాష. ప్రపంచంలో ఏ జాతిలోనైనా ఏ ప్రాంతంలోనైనా ప్రతి బిడ్డకు తల్లి మొదటిసారిగా ఈ లోకాన్ని పరిచయం చేస్తుంది. తల్లి ద్వారా బిడ్డ నేర్చుకుంటున్న భాషనే మాతృభాష అంటారు. మాతృభాషలో భావ వ్యక్తీకరణ ప్రాముఖ్యం. భాష అంటే ఆలోచన, వ్యక్తీకరణ అంటే తెలియజేయడం. మన ఆలోచనను ఇతరులకు తెలియజేయడం భావ వ్యక్తీకరణ. ఇది రెండు రకాలు, వాగ్రూపం, లిఖిత రూపం. భావాన్ని అందంగా అర్థవంతమైన మాటల్లో కానీ రాత ద్వారా కానీ వ్యక్తం చేయడమే దీని లక్ష్యం. వ్యక్తీకరణకు నైపుణ్యం. ఈ లక్ష్యాన్ని భాషా నైపుణ్యం అని కూడా అనవచ్చు. స్పష్టంగా భావాన్ని తగిన స్వరభేదంతో మాట్లాడడం భావ వ్యక్తీకరణ. మాతృభాషలో భావాన్ని వెల్లడించడం చాలా సులభమైన పని. ఎన్ని భాషలు నేర్చినా భావం మొదట వాళ్ళ మాతృభాషలోనే రూపొంది, తరువాత మరో భాషలోకి ప్రవేశిస్తుంది. మాతృభాష ఎవరికైనా వాళ్ళ అదుపులోనే ఉంటుంది కనుక ఆ భాషలో ఎదుటి వాళ్ళకు సులువుగా అందంగా అర్థమయ్యేటట్టుగా చెప్పవచ్చు. మాటకున్న శక్తి ఎటువంటిదో చెప్పే ఈ కింది చాటువును పరిశీలిద్దాం. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తు, రా మాటల చేత భూపతులు మన్నన చేసి ధనంబులిత్తు, రా మాటల చేత మాణిన్యులు మన్నన చేసి మనంబులిత్తు, రా మాటలు నేర్వకున్న మరి మానము హూనము కాదెయరికిన్. ఆయుధంతో చేయలేని కార్యమైనా ఒక్క మాటతో సులభంగా చేయవచ్చు. సమాజాన్నంతటిని ఒకే తాటిపై నడిపే శక్తి కేవలం ఒక్క భాషకే ఉంది. ఆటంబాంబుకు కొంత ప్రాంతాన్ని ధ్వంసం చేసే శక్తి ఉంటుంది, కానీ మాటకు ప్రపంచాన్నే నాశనం చేసే శక్తి ఉంది. మాతృభాషలో భావ వ్యక్తీకరణ చేసేటప్పుడు గ్రహించాల్సిన విషయాలు: ఉచ్చారణ దోషాలు లేకుండా ఉండాలి, స్పష్టంగా మాట్లాడాలి, ధారాళంగా మాట్లాడాలి, వినయంగా మాట్లాడాలి, వినేవాళ్ళకు భాషాభిరుచిని కలిగించాలి, రసానుభూతిని కలిగించాలి, మాతృ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయాలి.
1: చీమంత పదంలో ఏనుగంత భావం పొందుపరిచి పదాలను పొదుపుగా వాడి నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పిన మన ప్రజాకవి వేమన. వేమన శతకం నుండి కొన్ని పద్యాలను చెప్పటానికి వస్తున్నాడు చిట్టి పొట్టి బాలుడు చందు. విందామా మరి.
2: మెరుమగింజ చూడ మీద నల్లగనుండు, కొరికి చూడలోన చురుకుమను, సజ్జనులుగు వారి సార మిట్లుండురా, విశ్వదాభిరామ వినురవేమా. మిరియపు గింజ చూడడానికి నల్లగా చిన్నగా మామూలుగా ఉంటుంది, కానీ కొరికితే చురుక్కుమంటుంది. అలాగే మంచివాళ్ళు చూడడానికి సాధారణంగా ఉన్న వాళ్ళల్లో అపారమైన తెలివితేటలు దాగి ఉంటాయి. అందుకే ఏ వ్యక్తినైనా పైన కనబడే ఆకారాన్ని చూచి ఒక అంచనాకు రాకూడదు. పట్టు పట్టరాదు పట్ట విడువరాదు, పట్టనేని బిగు పట్ట పట్టవలయు, పట్టి విడుట కన్న పరగ చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవేమా. ఏ పనైనా మొదలు పెట్టే ముందు దానివల్ల వచ్చే లాభ నష్టాన్ని కష్టసుఖాన్ని గురించి పూర్తిగా అవగాహన చేసుకోవాలి. మొదలు పెట్టాక ఇక మధ్యలో పొరపాటున కూడా వెనకడుగు వేయకూడదు. విజయం సాధించేదాకా పట్టిన పట్టు వదలకూడదు. అలాగాక పని మొదలు పెట్టి సగంలో విడిచిపెట్టడం చావుతో సమానం.

0: ఉన్నా ఎటువంటి ఉపయోగం ఉండదు. అలాగే ఎవరికైనా అన్నం పెట్టే ముందు ప్రేమతో చిరునవ్వుతో పలకరిస్తూ పెట్టాలి. అలా పెట్టేది కొంచెమైనా తినే వాళ్లకు తృప్తిగా ఉంటుంది. అలాగాక విసుక్కుంటూ చిరాకు పడుతూ పంచభక్ష పరమాన్నాలు వడ్డించినా ఎటువంటి ఆనందము కలగదు.
1: సముద్రపు వేటకు వెళ్లే మత్స్యకారులు తమ శ్రమను తెలియకుండా పాడుకునే ఒక జానపద గేయాన్ని పాడుటకు వస్తున్నారు మన బాలికలు.
2: బాసేయా గంగమ్మ తల్లికి చెంగల్ వపు దండ కాలిందికి తెల్ల కల్వ దండ గంగమ్మ తల్లికి చెంగల్ వపు దండ కాలిందికి తెల్ల కల్వ దండ జోసేయా బాసేయా జోసేయా బాసేయా జోసేయా బాసేయా జోసేయా బాసేయా గోదావరి తల్లికి గొజ్జంగి పూదండ సరస్వతికి సన్నజాజి దండ కృష్ణవే నమ్మకు గేదంగి పూదండ కావేరికి చంద్రకాంత దండ హైలెస జోసేయా హైలెస బాసేయా హైలెస జోసేయా హైలెస బాసేయా పిల్ల జల్లలంతా సల్లంగా రక్షించి ఇల్లు చేచండి ఓ తల్లులారా సిక్కాలు నిండించి సింగాలు నిండించి ఇల్లు చేచండి ఓ తల్లులారా హైలెస జోసేయా హైలెస బాసేయా హైలెస జోసేయా హైలెస బాసేయా గోదారి తల్లికి కొట్టర టెంకాయ కోరి దండలెట్టి కుంకమను పెట్టి గోదారి తల్లికి కొట్టర టెంకాయ కోరి దండలెట్టి కుంకమను పెట్టి హైలెస జోసేయా హైలెస బాసేయా హైలెస జోసేయా హైలెస బాసేయా నీటిని నమ్మి ఏలేలో నీ ఉన్నావు ఏలేలో నిన్ను నమ్మి ఏలేలో నేను ఉన్నాను ఏలేలో హైలెస జోసేయా హైలెస బాసేయా హైలెస జోసేయా హైలెస బాసేయా.
1: భావ వ్యక్తీకరణ సాధన భాష. ఒక వ్యక్తి అనుభవాల పరిజ్ఞానం గురించి విశిష్టంగా వినూత్నంగా విడివిడి అనుభవాల మాటలతో ప్రయోగించే పదాల కలయికే ఆ నోట ఈ నోట పడి జాతీయవాలుగా రూపుదిద్దుకున్న కొన్నిటిని గూర్చి వివరణతో చెప్పుటకు వస్తున్నది మన గోవర్ధన్.
3: ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టిన పట్టు వదలకుండా కార్యాన్ని సాధించడాన్ని భగీరథ ప్రయత్నం అంటారు. భగీరథుడు సూర్యవంశపు రాజు, శ్రీరాముడి పూర్వీకుడు, సగరుడి మనువుడు. సగరుడికి ఇద్దరు భార్యలు, పెద్ద భార్య కేశనికి, అసమంజసుడు చిన్న భార్య సుమతికి 60,000 మంది కుమారులు కలిగారు. పెద్ద కొడుకైన అసమంజసుడు అందరి పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తుండటంతో అతన్ని సగరుడు రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. అతడి కొడుకు అంశుమంతుడు సగరుడి మనుమడు. సగరుడు చేసిన అశ్వమేధ యాగాన్ని భగ్నం చేయటానికి ఇంద్రుడు ఆ యాగాశ్వాన్ని పాతాళంలో కపిల మహర్షి ఆశ్రమంలో దాచాడు. దాన్ని వెతకడానికి వెళ్లిన 60,000 మంది కుమారులు కపిల మహర్షిని అనుమానించడంతో అతడి ఆగ్రహానికి గురయ్యి బూడిద కుప్పలుగా మారిపోయారు. అతడి కోపాన్ని తగ్గించడానికి అంశుమంతుడు ఆ అశ్వాన్ని విడిపించుకొని వచ్చాడు. చనిపోయి పాతాళంలో బూడిద కుప్పలుగా మారిన వాళ్లకు ఉత్తమ గతులు లభించాలంటే ఆకాశంలో ప్రవహిస్తూ ఉండే గంగను భూమికి తేవాలి. సగరుడు అతడి వంశంలోని దిలీపుడు ఎంత తపస్సు చేసినా దాన్ని చలించలేదు. దిలీపుని కొడుకు భగీరథుడు. భగీరథుడు తన పూర్వీకులకు ఉత్తమ గతులు కల్పించడానికి కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మను గంగను శివుణ్ణి మెప్పించి ఒప్పించాడు. ఆకాశం నుండి శివుడు తల మీదకు దూపిన గంగ అక్కడి నుంచి హిమాలయాలకు, భూమికి, పాతాళానికి భగీరథుడి వెంట ప్రవహించి చివరికి అతడి పూర్వీకులకు ఉత్తమ గతులు కల్పించింది. మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అతడు చలించలేదు, వెనుకడుగు వేయలేదు. ఇలా పట్టిన పట్టు వదలకుండా కార్యాన్ని సాధించగలిగిన వాణ్ణి భగీరథుడు అని ఎంతో పెద్ద కార్యాన్ని భుజానికి ఎత్తుకొని ముందుకు నడవడాన్ని భగీరథ ప్రయత్నం అని అంటారు. ఎప్పటికీ నెరవేరని కోరికలు కోరటాన్ని గొంతెమ్మ కోరికలు అంటారు. మహాభారతంలో పాండవుల తల్లి కుంతి, ఆమెనే తెలుగులో గొంతి అంటారు. పెద్దావిడ కాబట్టి పేరు చివర అమ్మ చేర్చి గొంతమ్మ అని పిలుస్తారు. ఈమెకు పాండవుల కంటే ముందే సూర్యుడి వరప్రసాదం వల్ల కర్ణ

0: కర్ణుడు అనే పుత్రుడు పెళ్లి కాకముందే జన్మించాడు. కాని లోకానికి భయపడి కర్ణుణ్ణి వదిలివేస్తే ఆ పిల్లవాణ్ణి ఇతరులు పెంచుకున్నారు. మహావీరుడైన కర్ణుడు యుద్ధంలో కౌరవుల పక్షం వహిస్తారు. యుద్ధంలో ఇటు పాండవులకు కానీ అటు కర్ణుడికి కానీ ఏమీ కాకూడదని కుంతి ఆశయం. ఏ తల్లికైనా ఆ కోరిక సహజమే. కానీ ప్రత్యర్థులైన కర్ణ అర్జునుల్లో ఎవరో ఒకరు మాత్రమే యుద్ధంలో బతుకుతారు. అంతేకాని ఇద్దరూ బతకటం అసాధ్యం. ఆ విషయం తెలిసిన కుంతి ఆ కోరిక కోరుతుంది. అందుకే కుంతిలాగా ఎప్పటికీ వీలు కాని నెరవేరని అసాధ్యమైన కోరికలు కోరటాన్ని గుంతమ్మ కోరికలు అంటారు.
1: సృష్టిలో ప్రతి జీవికి రూపాలు, స్వభావాలు, గుణాలు వేరువేరుగా ఉంటాయి. రూపాలు ఒకే విధంగా ఉన్నా వాని గుణ స్వభావాలు వేరుగా ఉంటాయి అనే నిదర్శనానికి సంబంధించిన ఒక చిన్న నీతి కథ చెప్పడానికి వస్తుంది కీర్తిని.
2: ఒకరోజు ఒక కంతిరీగ ఒక తేనెటీగ దగ్గరకు వచ్చింది. మిత్రమా, మనిద్దరం చూడడానికి ఒకేలా ఉంటాం. ఇద్దరం ఎగురుతూ జుమ్మని సంగీతం పాడుతాం. ఇద్దరం మనుషుల్ని కొడతాం. అందరూ నిన్ను పొగుడుతారు, నన్ను తిడతారు, ఎందుకు అని అడిగింది. తేనెటీగ నవ్వుతూ, నిజమే మిత్రమా, మనం ఇద్దరం చూడడానికి ఒకేలా ఉంటాం. కానీ నేను నాకు హాని చేయడానికి వచ్చిన వాళ్ళని మాత్రమే కుడతాను. నీవు మాత్రం కనపడ్డ వాళ్ళందరినీ కుడతావు. అందుకే నిన్ను తిరుగుతారు, నన్ను మెచ్చుకుంటారు అని చెప్పింది.
1: నేను పొడుపు కథ చెబుతా, నీవు విప్పుతావా అంటూ ఇద్దరు అన్నదమ్ములు ఉత్సాహంగా మీకు వినిపించుటకు వస్తున్నారు. విందామా మరి.
3: చుట్టమై చూడవస్తే దయ్యమై పట్టుకున్నాడు. ఏమిటది
0: అద్దం?
3: ఇల్లు లేని పట్టణాలు, నీళ్లు లేని సముద్రాలు, ఏమిటో చెప్పు చూద్దాం.
0: దేశపటం.
3: ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యన ఉండే దూలం. ఏ దూలం చెప్పు చూద్దాం.
0: మన ముఖంలో ఉండే ముక్కు.
3: ఎందరు ఎక్కిన విరగని మంచం. ఏమిటది?
0: ఓహో, అది అరుగు.
3: దమ్మడి గుర్రం దుమ్ము లేపింది. ఆ దుమ్ము ఎవరో చెప్పు.
0: సాంబ్రాణి.
3: చేతికి దొరికినది ముక్కుకు దొరుకుతుంది. ఏమిటది?
0: వాసన.
3: మూత తెరిస్తే ముత్యాలు సారాలు.
0: మన పళ్ళు.
3: ముఖం మీద సూర్యుడు ఉదయిస్తాడు.
0: కుంకుమ పొట్టు.
3: పుట్టడు సిగ్నాలలో ఒకటే రాయి. ఏమిటది?
0: మామకాని మామ చందమామ కదా.
3: పళ్ళు ఉన్న నోరు లేనిది.
0: రంపం.
3: పచ్చని పెట్టెలో వీచుకోనుంది, తెచ్చుకోకపోతేను గుచ్చుకుంటుంది. అది ఏమిటో తెలుసా?
0: మొగలి పువ్వు.
3: చేతిలో పారేసి నోటుతో ఏరుకుంటారు. ఏమిటది?
0: అక్షరాలు.
3: తలుపులు సందున మెరుపుల గిన్నె. ఎవరా గిన్నె?
0: దీపం.
3: నూరు చిలుకులకు ఒక్కటే ముక్కు.
0: ద్రాక్ష గుత్తి.
3: రసరసాలు తినే రారాజుకు పేగులు లేవు. ఏమిటది?
0: రుబ్బురోలు.
1: వెళ్ళిపోతున్న ఆ తరం వాళ్ళ నుండి ఈ తరం ఏమి నేర్చుకోకపోతే భవిష్యత్తు అంధకారమే. ఆ తరం చూపిన విలువ, ప్రేమ, నిజాయితీ, ఈ తరం నేర్చుకోవాలనే అంశంపై కొన్ని వాక్యాలను వినిపించుటకు వస్తున్నారు వైష్ణవి గోవర్ధన్.
4: అన్నం తినే ముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం.
0: వీధి నాటకాలను, తోలుబొమ్మలాటలను, బుర్ర కథలను ఆస్వాదించిన తరం.
4: ఇరుకు ఇళ్లలో గొప్ప ప్రేమతో బ్రతికిన తరం.
0: సందేశాత్మక నలుపు తెలుపు సినిమాలు చూసిన తరం.
4: బాధ్యతలన్నీ ఎరిగిన తరం. నేను అనకుండా మనం అంటూ బతికిన తరం.
0: ఇంటి ముంగిటిని ముగ్గులతో అలంకరించిన తరం.
4: డిగ్రీలు లేకుండా జీవితాన్ని చదివిన తరం.
0: బండడి చాకరీ చేసుకుంటూ చెమటను చిందించి వందేళ్లు బతికిన తరం.
4: గడియారం లేకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం.
0: బంధాలకు, బంధుత్వాలకు విలువనిచ్చిన తరం.
4: ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం.
0: ఆస్తుల కన్నా ఆబ్యాయుతులకు, అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం.
4: క్యాలిక్యులేటర్ లేకుండా లెక్కలు చేయగలిగిన తరం.
0: ఉమ్మడి కుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం.
4: మొబైల్ ఫోన్లు లేకుండా స్నేహ సంభాషణలకు లోటు లేని తరం.
0: భేదాభిప్రాయాలున్న అందరినీ కలుపుకొని వెళ్ళగలిగిన తరం.
4: టీవీలు లేకుండా వినోదంగా కాలం గడిపిన తరం.
0: వ్యాపారంలో కల్తీకి చోటివ్వని తరం.
4: జీపీఎస్లు లేకుండా గమ్యాన్ని ఖచ్చితంగా చేరగలిగిన తరం.
0: ఇతరుల మేలు కోరుకున్న తరం.
1: ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల పేర్లు: లిఖిత, జాష్ణవి, వైష్ణవి, సుప్రియ, కీర్తిని, గోవర్ధన్, చరణ్, చందు.
5: ఇంతవరకు కేసరి మహోన్నత పాఠశాల మైలాపూర్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నాం.

ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలలో ఒకటైన లక్పతి దీదీ పథకం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ప్రవేశపెట్టిన ఒక ప్రతిష్టాత్మకమైన పథకం లక్పతి దీదీ పథకం. స్వయం సహాయక సంఘాలలోని గ్రామీణ మహిళలు స్వంతంగా వ్యాపారాలు లేదా జీవనోపాధి కార్యకలాపాలు ప్రారంభించి వాటి ద్వారా సంవత్సరానికి కనీసం నెలకి 10,000 రూపాయలు స్థిరమైన ఆదాయాన్ని సంపాదించుకునేలా చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అంతేకాక వడ్డీ లేని రుణం, నైపుణ్య శిక్షణ, ఆర్థిక సహాయం వంటి అనేక మద్దతులు అందించడం జరుగుతుంది. పూర్తి వివరాలను ప్రభుత్వ ఆధారిత వెబ్సైట్లో పొందవచ్చు.

మార్పు మన చేతిలోనే. ప్రగతి సాధనకు ఇంధన పొదుపు, భవితకు మదుపు. పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాల వినియోగం నియంత్రిద్దాం. కాలుష్యరహిత వాతావరణాన్ని సాధిద్దాం. ప్రకృతి వనరులు వృధా పోకుండా పయనం చేద్దాం. ఇది మన అందరి బాధ్యతగా కొనసాగుదాం.

రేపు ఉదయం 11:30 100.1 ఎఫ్ఎం గోల్డ్లో ప్రసారమయ్యే మల్లెపూదండలో ఆంధ్ర మహాభారతం శాంతి పర్వం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఈనాటి మల్లెపూదండ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. బీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 2,86,000 పంచాయతీల్లో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మన్సులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెరిగిన తర్వాత మోదీ జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన భాగంగా మోదీ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకార్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలను ప్రతిఫలిస్తోంది. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ఈ పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జకార్తాలోని ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ తపాడియా ఆకాశవాణితో మాట్లాడుతూ భారత్ ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ప్రధానమంత్రి మోదీ ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తుందని ఆయన పేర్కొన్నారు.
1: పూరే ఇండోనేషియా మే నా కేవల్ జకార్తా మే ఏక్ ఉత్సాహ కి లహర్ దౌడ్ రహీ హై. హమారే ప్యారే ప్రధానమంత్రి ఆ రహే ఇండోనేషియా, తయారీ పూరే జోర్ శోర్ సే చల్ రహీ హై. 200 వాలంటీర్ హమారే ఇస్ కార్యక్రమ్ మే సహయోగ్ కర్ రహే హై, జో బిన్ కమ్యూనిటీ సే ఆ రహే హై అప్నా కల్చర్ డైవర్సిటీ దిఖానే కే లియే. ఇస్కే అలావా జకార్తా సే బాహర్ సే బహుత్ సారే సేకడో లోగ్ ఆ రహే హై, చాహే వో మేడాన్ హో, బాలీ హో, సురాబాయా హో యా సమారాంగ్ హో.
0: భారత్ ఇండోనేషియా కలిసి ఒక శక్తివంతమైన ప్రపంచ మార్కెట్ ను సృష్టిస్తాయని తపడియా చెప్పారు.

మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు, ఇతర రంగాల్లో ఇరు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల 1వ తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి రావడం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మిషన్ కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంజూరు చేసి విడుదల చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి బీపీజీ రామ్జీ చట్టంలోకి విజయవంతమైన మార్పు జరిగిందని ఈ సందర్భంగా చౌహాన్ చెప్పారు. నరేగా అమలుకు 3 సంవత్సరాలకు పైగా సమయం పట్టగా బీబీజీ రామ్జీ చట్టాన్ని మాత్రం కేవలం 1 రోజులోనే దేశవ్యాప్తంగా అమలు చేశామని ఆయన చెప్పారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని వేగవంతం చేయడానికి ఈ కొత్త చట్టం కింద రాబోయే 5 ఏళ్లలో 286,000 పంచాయతీల్లో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈవేళ నుంచి 4వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతోనూ అగ్రనాయకత్వంతోనూ సమావేశమవుతారు. ఆ దేశాల్లో భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైన ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, ప్రాంతీయ పరిణామాలు, ఇతర అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకునేందుకు ఇది ఒక మంచి అవకాశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఒమన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ ఈ నెల 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. జూలై 14-15 తేదీల్లో బ్రసల్స్లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానికి కూడా ఆయన హాజరవుతారు.

యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్లో పాల్గొనేందుకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ నేతృత్వంలో భారత ప్రతినిధి బృందం రేపటి నుంచి స్విట్జర్లాండ్లోని జెనీవాలో పర్యటిస్తుంది. 2024 సెప్టెంబర్లో జరిగిన ప్యాక్ట్ ఆఫ్ ద ఫ్యూచర్లో భాగంగా ఆమోదించిన గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ ఆధారంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానం 79/325 కింద ఈ గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్ ఫోరం ఏర్పాటు చేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ధరల స్థిరీకరణ బఫర్ కోసం ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 13% పెంచి 2125 రూపాయలకు చేర్చింది. ఈ సవరించిన కొనుగోలు ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాఫెడ్ ఎన్సీసీఎఫ్ల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగుతోంది. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఈ 13వ తేదీ వరకు కొనసాగుతాయి. 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు. వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్ర ఈ ఏడాది ఎంతో ఉత్తేజంతో ప్రారంభమైంది. యాత్ర ప్రారంభమైన మొదటి 2 రోజుల్లోనే 32,313 మంది భక్తులు పవిత్ర గుహాలయంలోని మంచు శివలింగాన్ని దర్శించుకుని పూజలు చేశారు. యాత్ర 2 రోజున 20,145 మంది యాత్రికులు పవిత్ర గుహాలయంలో దర్శనం చేసుకున్నారు. గత ఏడాది ఇదే 2 రోజున దర్శనం చేసుకున్న 14,515 మంది భక్తులతో పోలిస్తే ఈసారి ఈ సంఖ్య ఎక్కువగా నమోదైంది. 2 రోజు దర్శనం చేసుకున్న యాత్రికల్లో 14,611 మంది పురుషులు, 4,480 మంది మహిళలు, 379 మంది పిల్లలు, 142 మంది సాధువులు, 35 మంది సాధ్వీలు, 17 మంది ట్రాన్స్జెండర్ భక్తులు, 481 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. మొత్తం భక్తుల సంఖ్య 32,100.

0: పదం ముడిచేరుకుంది. మరోవైపు వార్షిక యాత్రలో భాగంగా నాలుగో విడత యాత్రికుల బృందం గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ తెల్లవారుజామున జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాస్ నుంచి బయలుదేరింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తాజా ఇబోలా వ్యాప్తి కొనసాగుతున్నందువల్ల ఇంతవరకు 492 మరణాలు సంభవించాయని, మొత్తం 1528 ధృవీకరించిన ఇబోలా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. ప్రజారోగ్య అధికారులు విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 239 మంది రోగులు కోలుకోగా 628 మందిని ఐసోలేషన్లో ఉంచారు లేదా చికిత్స అందిస్తున్నారు. మరో 185 అనుమానిత కేసులను కూడా గుర్తించారు. ఇబోలా వ్యాధిని అరికట్టడంలో ఎదురవుతున్న పలు సవాళ్ల గురించి అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఇప్పటికే తీవ్రమైన మహమ్మారి వ్యాధిగా ప్రకటించింది. ఛత్తీస్గఢ్కు చెందిన ప్రముఖ పాండువాణి గాయని పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత తీజన్ బాయ్ కన్నుమూశారు. తన శక్తివంతమైన స్వరం, అద్భుతమైన రంగస్థల ప్రదర్శన, విలక్షణమైన కథన శైలితో తీజన్ బాయ్ పాండవాణి కళకు భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా కొత్త గుర్తింపు తీసుకొచ్చారు. మహాభారత కథలను వేదికపై సజీవంగా ప్రదర్శించడంలో ఆమెకున్న అసాధారణ ప్రతిభ ఆమెను భారతీయ జానపద సంస్కృతిలో అత్యంత ప్రసిద్ధ కళాకారిణిగా నిలబెట్టింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీజన్ బాయ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఫీఫా ప్రపంచకప్లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పారాగ్వేపై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. టెక్సస్లోని హ్యూస్టన్లో జరిగిన మరొక మ్యాచ్లో మొరకో కెనడాపై 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. పీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మన్సులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ మొరకో క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి செய்திகள் வாசிப்பவர் லக்ஷ்மி ராகவன். தலைப்புச் செய்திகள். சமூக பொருளாதார ரீதியாக பின்தங்கிய மக்களின் மேம்பாட்டிற்காக உழைத்தவர் ராம்விலாஸ் பாஸ்வான் என்று பிரதமர் திரு நரேந்திர மோடி புகழாரம் சூட்டியுள்ளார். மகளிருக்கான அதிகாரம் குறித்து கருத்தொற்றுமையை ஏற்படுத்தும் முயற்சியை பிரிக்ஸ் நாடுகள் கூட்டமைப்பு மேற்கொண்டுள்ளது. நவீன பன்முக வேளாண் சாகுபடி முறைகளுக்கான 7 நாள் பயிற்சி இன்று ஹிமாச்சல பிரதேசத்தில் தொடங்கியது. ரஷ்ய அதிபர் திரு விளாடிமிர் புட்டின் அமெரிக்க அதிபர் திரு டொனால்டு டிரம்பை தொலைபேசியில் தொடர்பு கொண்டு பேசினார். உலகக்கோப்பை கால்பந்து போட்டியில் பிரான்ஸ் காலிறுதிக்கு முன்னேறியுள்ளது. இனி விரிவான செய்திகள். மறைந்த முன்னாள் மத்திய அமைச்சர் ராம்விலாஸ் பாஸ்வான் பிறந்த நாளையொட்டி தலைவர்கள் அன்னாருக்கு புகழாரம் சூட்டியுள்ளனர். பிரதமர் திரு நரேந்திர மோடி வெளியிட்டுள்ள செய்தியில் சமூக பொருளாதார ரீதியாக பின்தங்கிய மக்களை உயர்த்துவதற்கான அரும்பணியை ராம்விலாஸ் பாஸ்வான் மேற்கொண்டார் என்று குறிப்பிட்டுள்ளார். மக்களுக்காகவும் நாட்டுக்காகவும் அர்ப்பணிப்போடு கடமையாற்றியவர் ராம்விலாஸ் பாஸ்வான் என்றும் அவர் குறிப்பிட்டுள்ளார். மத்திய உள்துறை அமைச்சர் திரு அமித்ஷா விடுத்துள்ள செய்தியில் தமது வாழ்க்கையை ஏழை எளிய மக்களின் நலனுக்காக அர்ப்பணித்துக் கொண்டவர் ராம்விலாஸ் பாஸ்வான் என்று குறிப்பிட்டுள்ளார். ஜனநாயக மாண்புகளையும் மக்களின் உரிமைகளையும் பாதுகாப்பதற்கான போராட்டத்தில் அவர் ஈடுபட்டார் என்றும் குறிப்பிட்டுள்ளார். ஜனநாயகத்திற்கு அவர் ஆற்றியுள்ள பங்கு எதிர்கால சந்ததியினருக்கு ஊக்கமளிக்கும் வகையில் இருப்பதாகவும் திரு அமித்ஷா கூறியுள்ளார். பாதுகாப்புத்துறை அமைச்சர் திரு ராஜ்நாத் சிங் வெளியிட்டுள்ள சமூக வலைதள பதிவில் ராம்விலாஸ் பாஸ்வான் தனது வாழ்க்கையை சமூக நீதி மற்றும் ஜனநாயக மாண்புகளை பாதுகாக்கவும், ஷெட்யூல்டு வகுப்பினர், பிற்படுத்தப்பட்டோர் உள்ளிட்ட பின்தங்கிய வகுப்பினரின் நலனுக்காகவும் அவர் அரும்பாடுபட்டவர் என்று கூறியுள்ளார். மனித உணர்வுகளுக்கு மிகுந்த மதிப்பளித்து வந்த அவர் அரசு நிர்வாகத்தில் சிறந்த கொள்கைகளை வடிவமைத்துக் கொடுத்தவர் என்றும் புகழாரம் சூட்டியுள்ளார். இந்தியா தலைமையேற்று நடத்தும் 2 நாள் பிரிக்ஸ் மகளிர் செயற்குழு கூட்டம் நாளை கேரள மாநிலம் கொச்சியில் தொடங்குகிறது. இது தொடர்பாக மத்திய மகளிர் மற்றும் குழந்தைகள் மேம்பாட்டு அமைச்சகம் வெளியிட்டுள்ள செய்திக்குறிப்பில் பிரிக்ஸ் உறுப்பு நாடுகளின் முக்கிய அதிகாரிகள் இதில் பங்கேற்று மகளிருக்கான அதிகாரங்கள் குறித்தும் மகளிர் தலைமையிலான வளர்ச்சி குறித்தும் எடுத்துரைக்க உள்ளனர். மகளிர் தலைமையிலான மேம்பாட்டிற்கு ஒத்துழைப்பை ஏற்படுத்தும் ஒரு வாய்ப்பாகவும் பிரிக்ஸ் மகளிர் செயற்குழு கூட்டம் அமையும் என்று எதிர்பார்க்கப்படுகிறது. மின்னணு மற்றும்